దీపములు వెలిగించుటకు వేచియున్నారు. శ్రీ వైకుంఠ నిలయ నీకు శుభ సుప్రభాతం. మహర్షి పాదం శ్రీహరి వచ్చస్థల తాకిడికి అమిత కోపముతో నారాయణ హృదయ

శుభ సుప్రభాతం. శ్రీచరణ పూజలు చేయుటకు గాను నీ భక్తులు శుభనామములు పలుకుతూ నీ దివ్య స్మరణ చేస్తూ వేచియున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి.